0: ఏకాక్షరం బ్రహ్మ అద్వ్యదేవతా బ్రహ్మ ఇత్యాదిశం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం ఆయుజ్యం వినియోగ ఆ ఉ అం ఓం. ఓంకార్ మే తీన్ అక్షరం కే యోగ హై. लेकिन उच्चारण करते समय हल रहे वो एक ही एयोंग है अयोच
1: भारतीय
0: साया वारद
1: आकाश में ओम ही
0: लन
1: भारतीय
0: सुमता न्यामंग ननम
1: भारतीय
0: जबन्ने
1: आध्यात्म
0: घड़दसे जबगड़दसे
1: एक
0: खा खा छा ठा ठा
1: చటతవ
0: ఓంకారశ్చాధ
1: కపయ
0: భావేరో
1: శ్రమణ పురా